మీడియం వేవ్ 438.6 మీటర్లు అనగా 684 కిలో హెర్ట్జ్ పై నేటి అమృత వర్షిణి తెలుగు ప్రసారం ప్రారంభం.

శ్రీ పరాభవ నామ సంవత్సరం జ్యేష్ఠమాసం శుక్లపక్షం ఉత్తరాయణం శుద్ధ తదియ జూన్ నెల 17వ తేదీ ఈరోజు బుధవారం

నేటి వనితవాణి కార్యక్రమంలో భాగంగా ఆధునిక వంటలు, సాంప్రదాయ వంటల గురించి తెలుసుకుంటూ ఇంకా కొన్ని తెలుసుకోవాల్సిన విషయాలు తెలుసుకుంటూ చక్కని పాటలను వినవచ్చు.

ముందుగా ఒక మంచి మాటను విందాం. ఒకరోజు ఒక చిన్న పిల్లవాడు బెలూన్తో ఆడుకుంటూ దానిని ఒక కర్రకు కట్టివేస్తాడు. అయితే అప్పటి నుండి ఆ కర్రతో స్నేహం చేయటం అలవాటు చేసుకున్న ఆ బెలూన్ దానిని విడిచి ఎక్కడికి వెళ్ళేది కాదు. అలా ఉండగా ఒకరోజు చాలా పెద్ద తుఫాను వచ్చింది. ఆ కర్ర విరిగిపోయింది. అప్పుడు ఆ బెలూన్ చాలా పైకి ఎగిరిపోయింది. అలా ఎగురుతూ ఎగురుతూ అడవులు, నదులు, పర్వతాల మీద ఎంతో ఎత్తుకు చేలింది. బెలూన్ ఉన్న ప్రపంచం కంటే ఈ లోకం ఎంతో అద్భుతంగా ఉందని అప్పుడు ఆ బెలూన్కి తెలిసిందట. నిజమే కదా శ్రోతలు, మనం కూడా కొన్నిసార్లు మన సౌకర్యవంతమైన వాతావరణం నుండి బయటకు వచ్చినప్పుడే ఎదుగుదల మొదలవుతుంది. కొత్త అనుభవాలు, కొత్త అవకాశాలు కనుగొనడానికి మనకి తెలుస్తుంది. శ్రోతలు విన్నారు కదా నేటి మంచి మాటను.

0: శ్రోతలు, ఇప్పుడు వనితావాణి కార్యక్రమంలో చిన్న విరామం.
1: Hey, still stuck on old car? Switch to smarter fuel with more savings with Victoris SCNG. It's smarter because it gives an impressive 27.02 km per kg mileage and has underbody CNG tank, so you don't compromise on boot space. More savings because you get offers up to 50,000 on exchange of your old car. So hurry and book now. Visit your nearest Maruti Suzuki Arena showroom today. TNC apply.
0: Shradalu. విరామం తర్వాత వనితావాణి కార్యక్రమంలోకి శ్రోతలందరికీ తిరిగి స్వాగతం. శ్రోతలు, నేటి వనితావాణి కార్యక్రమంలో భాగంగా ఆధునిక వంటలు మరియు సాంప్రదాయ వంటలు ఏవి మంచివో నేటి కార్యక్రమంలో తెలుసుకుందాం. ప్రస్తుతం ఆధునిక యుగంలో యువత మరియు ఆఫీసులలో పనిచేసే ఆడవారు ఎక్కువగా ఓట్స్, సలాడ్స్, బ్రౌన్ రైస్, స్మూతీస్ వైపు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. ఎందుకంటే వీటికి కేటాయించవలసిన సమయం కూడా తక్కువ కాబట్టి. అంతేకాకుండా ఇవి త్వరగా తయారవుతాయి, అలాగే వెంటనే బరువు తగ్గడానికి కూడా ఉపయోగపడతాయి. అలాగే ఇవి పెద్ద పెద్ద సూపర్ మార్కెట్లలో లభ్యమవడమే కాకుండా చాలా ఖరీదైనవి. ఇవి విదేశీ వంగడాలు, అంతేకాకుండా అధిక ఖర్చుతో కూడుకున్నవి. వీటిలో ఫైబర్ తప్పించి ఎటువంటి పోషకాలు ఉండవు. అంతేకాకుండా మనం ముందుగా చెప్పుకున్నట్లు త్వరగా కూడా చేసుకోవచ్చు. ఈ ఆధునిక యుగంలో శారీరక శ్రమ తగ్గి ఒకే దగ్గర కూర్చుని పనిచేయటం వలన త్వరగా బరువు పెరగడం జరుగుతుంది. బరువు తగ్గడం కొరకు ఇలాంటి ఫైబర్ ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకుంటున్నారు. కానీ ఇవి మన వాతావరణానికి, మన జీవనశైలికి అలవాటైనవి కావు. పైపెచ్చు కేవలం సలాడ్స్, ఓట్స్ పైనే ఆధారపడితే దీర్ఘకాలంలో శరీరంలో విటమిన్ లోపాలు, పోషకాహార లోపం వచ్చే ప్రమాదం ఉంది. వీటి ఖరీదు కూడా ఎక్కువగా ఉండటం వలన అందరికీ అందుబాటులో ఉండవు. ఇప్పుడు మన సాంప్రదాయ చిరుధాన్యాల గురించి తెలుసుకుందాం. మన పూర్వీకులు తిన్న రాగులు, జొన్నలు, సజ్జలు, కొర్రలు, అరికెలు, సామలు వంటి చిరుధాన్యాలు నిజానికి ఆధునిక డైట్ల కంటే ఎంతో శక్తివంతమైనవి. వీటిని పోషకాల గనిగా మనం పిలవచ్చు. ఎందుకంటే ఓట్స్తో పోలిస్తే రాగులతో కాల్షియం 3 రెట్లు ఎక్కువగా ఉంటుంది. ఇది మహిళల్లో వచ్చే ఎముకల బలహీనతను అడ్డుకుంటుంది. చిరుధాన్యాల్లో ఫైబర్, పీచు పదార్థం చాలా ఎక్కువగా ఉంటుంది. దానివలన రక్తంలో చక్కెర స్థాయిలను ఒక్కసారి పెరగకుండా అదుపు చేస్తాయి. కొర్రలు, అరికెలు నాడీ వ్యవస్థను మెరుగుపరుస్తాయి. అంతేకాకుండా జీర్ణశక్తి పెరుగుదలకు దోహదపడతాయి. గుండె జబ్బులు, ముప్పును తగ్గిస్తాయి. మన సాంప్రదాయ చిరుధాన్యాలు మన భూముల్లో పండుతాయి కాబట్టి వీటికి ఖరీదు కూడా తక్కువగా ఉంటుంది. వీటిలో ఐరన్, కాల్షియం, జింక్ పుష్కలంగా ఉంటాయి. ఇవి గ్యాస్, ఎసిడిటీ, మలబద్ధకం వంటి సమస్యలను దూరం చేసి మన ఉదకాన్ని, పొట్టను ఆరోగ్యంగా ఉంచుతాయి. సాంప్రదాయ వంటల్లో వాడే తృణధాన్యాలు తిన్నప్పుడు కడుపు నిండిన అనుభూతి ఎక్కువసేపు ఉంటుంది. దీనివలన జంక్ ఫుడ్స్ తినాలనే కోరిక తగ్గి సహజంగా బరువు తగ్గుతారు. మన సాంప్రదాయ వంటల్లో వాడే తాలింపులో అల్లం, వెల్లుల్లి, పసుపు, జీలకర్ర, మిరియాలు, కరివేపాకు కేవలం రుచి కోసం కాదు, ఇవన్నీ శరీరంలో చేరే వైరస్, బ్యాక్టీరియాలతో పోరాడే యాంటీఆక్సిడెంట్లుగా పనిచేసి రోగనిరోధక శక్తిని పెంచుతాయి. ఈ ఆహారంలో ఎటువంటి రసాయనాలు, ప్రిజర్వేటివ్స్ ఉండవు కాబట్టి రోజంతా ఉత్సాహంగా ఉండటానికి అవసరమైన శక్తి లభిస్తుంది. నువ్వుల నూనె, వేరుశనగ నూనె వాడటం వలన గుండె ఆరోగ్యం అదుపులో ఉంటుంది. ఇంట్లో తయారు చేసే తాజా ఆహారం, పచ్చళ్ళు మరియు మజ్జిగలో ఉండే ప్రోబయోటిక్స్ రోగనిరోధక శక్తిని పెంచుతాయి. సాంప్రదాయ ఆహారం మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.

0: పూర్వీకులు తీసుకున్న ఆహార పద్ధతులు శారీరక మానసిక ఆరోగ్యానికి పునాది. ఆధునిక సంస్కృతిని వీడి మన సాంప్రదాయ వంటకాలను నిత్య జీవితంలో భాగం చేసుకోవడం వలన పరిపూర్ణ ఆరోగ్యాన్ని పొందవచ్చు. శ్రోతలు, మీరింతవరకు వనితవాణి కార్యక్రమంలో ఆధునిక వంటలు మరియు సాంప్రదాయ వంటలు గురించి, వీటిలో ఏది మంచిదో అనే విషయం గురించి తెలుసుకున్నారు. ఇప్పుడు కార్యక్రమంలో చిన్న విరామం.
1: जब आप बच्चों के आसपास धूम्रपान करते हैं तो उन्हें हजारों ऐसे केमिकल से प्रभावित करते हैं जिनसे उनके जीवन को खतरा है. बीड़ी सिगरेट के धुएं में साइनाइड और कार्बन मोनोऑक्साइड जैसे कई जहरीले तत्व होते हैं जो स्वास्थ्य की गंभीर समस्याओं को जन्म देते हैं, जैसे कानों में दर्दनाक संक्रमण, गंभीर अस्थमा और जानलेवा निमोनिया. बच्चों का जन्म के समय कम वजन बीड़ी सिगरेट के धुएं की वजह से भी होता है और ये अचानक होने वाली शिशु मृत्यु के जोखिम को दुगना कर देता है. इसीलिए आज ही बीड़ी सिगरेट पीना छोड़ें.
0: శ్రోతలు, విరామం తర్వాత వనితవాణి కార్యక్రమంలోకి తిరిగి స్వాగతం. శ్రోతలు, ఇప్పుడు యోగా వలన ఉపయోగాలు గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. శరీరం చురుగ్గా ఆరోగ్యంగా ఉండటానికి యోగా అత్యంత అద్భుతమైన మార్గం. వయసు పెరుగుతున్న కొద్దీ శరీరంలో వచ్చే మార్పులను తట్టుకుంటూ శారీరక మానసిక సమతుల్యతను కాపాడుకోవడానికి యోగా సహాయపడుతుంది. యోగాసనం చేయటం వలన కీళ్ల కదలికలు సులువై వృద్ధాప్యం వచ్చే కీళ్ల నొప్పులు వంటివి తగ్గుతాయి. యోగా శరీర సమతుల్యతను పెంచుతుంది. క్రమం తప్పకుండా యోగా చేయటం వలన ఎముకల సాంద్రత పెరిగి బోలు ఎముకల వ్యాధి వచ్చే ముప్పు నుండి తగ్గిస్తుంది. శరీరం అంతా రక్త ప్రసరణ బాగుండటం వలన గుండె ఆరోగ్యం మెరుగవుతుంది. తద్వారా రక్తపోటు అదుపులో ఉంటుంది. ప్రాణాయామం ధ్యానం వలన మనస్సు ప్రశాంతంగా మారుతుంది. ఒత్తిడిని కలిగించే హార్మోన్లు తగ్గుతాయి. మెదడు పనితీరు పెరిగి చురుగ్గా మారి వృద్ధాప్యంలో వచ్చే మతిమరుపు వంటి సమస్యలు నివారిస్తుంది. అంతేకాకుండా నిద్రలేమి సమస్యను యోగా సహజంగా దూరం చేస్తుంది. యోగా ఆసనాలు కండరాలను బలోపేతం చేస్తాయి. శరీర సౌలభ్యాన్ని పెంచుతాయి. ఆసనాలు మరియు శ్వాస వ్యాయామాలు శరీర అంతటా రక్త ప్రసరణ మెరుగుపరిచి అవయవాలను ఆక్సిజన్ సరఫరా చేపించుతాయి. కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తాయి. క్రమం తప్పకుండా యోగా చేయటం వలన శరీరంలో యాంటీఆక్సిడెంట్లు పెరిగి సీజనల్ ఇన్ఫెక్షన్స్ నుండి రక్షిస్తుంది. ప్రాణాయామం వలన మనసుకు ప్రశాంతత లభిస్తుంది. శవాసనం చేయటం వలన నిద్రలేమి సమస్యలు తొలగిపోయి ప్రశాంతమైన నిద్ర పడుతుంది. ఏదైనా దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు లేదా గాయాలు ఉన్నవారు నిపుణుల అయిన యోగా గురువుల పర్యవేక్షణలో ఆసనాలు చేయాలి. యోగా చేసిన వెంటనే భారీ ఆహారాన్ని తీసుకోకూడదు. శ్రోతలు, యోగా వలన ఉపయోగాల గురించి కొన్ని విషయాలను ఇప్పటివరకు మీరు తెలుసుకున్నారు.

శ్రోతలు, జీన్స్ చిత్రం నుంచి స్వర్ణలత గారు పాడిన చక్కని పాటను విన్నారు కదా. శ్రోతలు, ఈరోజు వీరనారి రాణి లక్ష్మీబాయి గారి వర్ధంతి సందర్భంగా ఇప్పుడు కొన్ని విషయాలను తెలుసుకుందాం.

భారతదేశ సంగ్రామ చరిత్రలో వీరనారి రాణి లక్ష్మీబాయి పేరు వినని వారంటూ ఉండరు. భారతదేశ స్వతంత్ర సమరంలో లక్ష్మీబాయి వీరోచిత పోరాటం గురించి ఎంతో చెప్పుకున్నా తక్కువే. ఒంటి చేత్తో ఎంతోమందిని మట్టుపెట్టి శత్రు వెన్నులో వణుకు పుట్టించింది ఝాన్సీ లక్ష్మీబాయి. ధైర్య సాహసోపేతరాలైన మహారాణి ఆమె 19

శతాబ్దంలో బ్రిటిష్ వారి పాలనను ఎదిరించి వారిపై పోరాడిన వీరవనిత లక్ష్మీబాయి. ఝాన్సీ అసలు పేరు మణికర్ణిక. ఆమె 1828 నవంబర్ నెల 19 వారణాసిలో జన్మించింది. తల్లిదండ్రులు మోరోపంత్ తాంబే మరియు భగీరథి బాయి. వీరిది మహారాష్ట్రలోని సతారాలోని సాంప్రదాయ బ్రాహ్మణ కుటుంబం. ఝాన్సీ రాణి లక్ష్మీబాయి తన తండ్రి ముద్దుగా మను అని సంబోధించేవారు. ఝాన్సీ తల్లి ఝాన్సీ 4 ఏళ్ల వయసులో మరణించింది. అనంతరం మరాఠా సంస్థానమైన ఝాన్సీ పాలకుడు రాజ గంగాధరరావు గారి లక్ష్మీబాయిని ఇచ్చే వివాహం చేశారు. గంగాధరరావు వారసులు ఎవరూ లేకుండానే మరణించారు. దాంతో దామోదర్ అనే కొడుకును దత్తత తీసుకున్నారు. అప్పట్లో లార్డ్ డల్హౌసీని అనే వ్యక్తి బ్రిటిష్ గవర్నర్ జనరల్గా ఉండేవారు. దత్తత తీసుకున్న కొడుకు అయిన దామోదర్ను చట్టబద్ధమైన వారసుడిగా, లక్ష్మీబాయిని రాజ ప్రతినిధిగా అంగీకరించడానికి డల్హౌసీ నిరాకరించారు. దాంతో అప్పటి నుండి ఝాన్సీ లక్ష్మీబాయి బ్రిటిష్ వారి మధ్య యుద్ధాలు మొదలయ్యాయి. బ్రిటిష్ వారు దౌర్జన్యంగా ఝాన్సీ సామ్రాజ్యాన్ని అక్రమంగా వారి సంస్థానంలోకి కలిపేసుకున్నారు. దానికి భరణంగా 5,000 రూపాయలు ఝాన్సీకి ఇవ్వబోయారు. అయితే ఈ అగౌరవాన్ని బ్రిటిష్ వారికి లోబడి ఉండటాన్ని ఝాన్సీ లక్ష్మీబాయి జీర్ణించుకోలేకపోయింది. ఝాన్సీ తన సంస్థానాన్ని అంత తేలిగ్గా వదిలిపెట్టానని దీక్ష పూనింది. ఆ తర్వాత కొద్ది కాలానికే మరాఠా మహారాణి బ్రిటిష్ వారితో ఆమెకు పోరాడే అవకాశం వచ్చింది. మొట్టమొదటిసారిగా 1857 సిపాయిల తిరుగుబాటు చేశారు. ఆ విధంగా భారతదేశంలో బ్రిటిష్ వారిపై పోరాటం ప్రారంభించింది. అక్కడ నుండి అది ఉత్తర భారతదేశంలో అన్ని ప్రాంతాలకు విస్తరించింది. కాలక్రమేణా ఝాన్సీలు తిరుగుబాటు మొదలైంది. ఝాన్సీ సంస్థానం అంతటా లక్ష్మీబాయిదే అధికారికంగా ప్రకటించారు. లక్ష్మీబాయి శౌర్య పరాక్రమాలు ప్రదర్శిస్తూ తీవ్ర పోరాటం సాధించినప్పటికీ చివరిగా గ్వాలియర్ కోటపై జరిగిన యుద్ధంలో తను కన్నుమూశారు. బ్రిటిష్ వారి సైన్యాన్ని ఎదిరిస్తూ ఝాన్సీ లక్ష్మీబాయి చూపిన ధైర్య సాహసాలు, బల పరాక్రమాలు, శక్తి సామర్థ్యాలు భారతీయులెన్నటికీ మర్చిపోలేరు. భారతావనిలో పరాయి పాలనపై పోరాడిన ప్రతీకగా ఝాన్సీ రాణి లక్ష్మీబాయి చిరస్మరణీయులుగా నిలిచిపోయారు. శ్రోతలు, మీరింతవరకు వీరవనిత మహారాణి ఝాన్సీ లక్ష్మీబాయి గురించి కొన్ని విషయాలను తెలుసుకున్నారు.

రంగత్ చేరుతుంది. తిరిగి మధ్యాహ్నం 12 గంటలకు రంగత్ నుండి బయలుదేరి వెళ్లిన మార్గంలోనే ప్రయాణించి తిరిగి శ్రీవిజయపురం చేరుతుంది. ఎంబి రాణి లక్ష్మి రేపు ఉదయం 6:15కు శ్రీవిజయపురం నుండి బయలుదేరి షహీద్ ద్వీప్ చేరుతుంది. తిరిగి ఉదయం 8:30కు షహీద్ ద్వీప్ నుండి బయలుదేరి శ్రీవిజయపురం చేరుతుంది. ఎంవి నార్త్ ప్యాసేజ్ రేపు ఉదయం 6:15కు శ్రీవిజయపురం నుండి బయలుదేరి స్వరాజ్ ద్వీప్ చేరుతుంది. తిరిగి ఉదయం 8:45కు స్వరాజ్ ద్వీప్ నుండి బయలుదేరి శ్రీవిజయపురం చేరుతుంది. ఎంవి బారాటంగ్ రేపు ఉదయం 11:00కు శ్రీవిజయపురం నుండి బయలుదేరి షహీద్ ద్వీప్ చేరుతుంది. తిరిగి మధ్యాహ్నం 1:00కు షహీద్ ద్వీప్ నుండి బయలుదేరి స్వరాజ్ ద్వీప్ చేరుతుంది. మధ్యాహ్నం 2:30కు స్వరాజ్ ద్వీప్ నుండి బయలుదేరి శ్రీవిజయపురం చేరుతుంది. ఎంబి స్ట్రేట్ ఐలాండ్ రేపు ఉదయం 11:30కు శ్రీవిజయపురం నుండి బయలుదేరి స్వరాజ్ ద్వీప్ చేరుతుంది. తిరిగి మధ్యాహ్నం 2:00కు స్వరాజ్ ద్వీప్ నుండి బయలుదేరి షహీద్ ద్వీప్ చేరుతుంది. మధ్యాహ్నం 3:30కు షహీద్ ద్వీప్ నుండి బయలుదేరి శ్రీవిజయపురం చేరుతుంది. ఎంబి రాణి లక్ష్మి రేపు మధ్యాహ్నం 2:30కు శ్రీవిజయపురం నుండి బయలుదేరి షహీద్ ద్వీప్ చేరుతుంది. తిరిగి సాయంత్రం 4:30కు షహీద్ ద్వీప్ నుండి బయలుదేరి శ్రీవిజయపురం చేరుతుంది. ఎంబి కమోటా రేపు సాయంత్రం 5:00కు శ్రీవిజయపురం నుండి బయలుదేరి స్వరాజ్ ద్వీప్ చేరుతుంది. తిరిగి మరుసటి రోజు ఉదయం 5:30కు స్వరాజ్ ద్వీప్ నుండి బయలుదేరి షహీద్ ద్వీప్ ద్వారా ప్రయాణించి శ్రీవిజయపురం చేరుతుంది. శ్రోతలు, మీరింతవరకు అంతర్ద్వీప ఓడల రాకపోకల సేవా సూచనలను తెలుసుకున్నారు.

శ్రోతలు, నేటి వనితవాణి కార్యక్రమంలో ఎన్నో విషయాలను తెలుసుకుంటూ చక్కని పాటలను విన్నారు కదా. ఇంతటితో ఈనాటి అమృత వర్షిణి తెలుగు ప్రసారం సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 12 గంటలకు మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి, నమస్కారం.